ఏంటి హాయ్ మరా కొమ్మ లేకపోతే మగ్గతకే నేను అక్కర్తీయా అదసం సవ సవ సుమతీతామేశ్వరు కొమ్మర దుం కొమ్మర రాలేంటి హాయ్ మరా మాది ఉపతి మగ్గపకే నేను అక్కర్తీయా అయ్యి தர்மை தர்மை தர்மை ஊசிகளே தர்மாகத்து பத்துவாமச்சு பாதிரம் தாரி தர்மல காப்பே பூக்கதிரம் ஐ ஐ ஐ Hermano, yo chao. Vaca tu ama lumbang, blaca bang, bo cuadrum, papel tigre, tu me da cabang para dos de mung bay, bay. Hermay, hermay, hermaga, hermay le cap ya, ya, y urcan en el gran, hermay le cap ya, ya, hay barca en el gran. हमें गल तर में बी दीगा कोई दर गल बांडी आई कल यादी